ని తీసుకుంటాయి అమ్మా. కన్పోలే కాత్తిడం అమ్మా, కనివాన తాయి అమ్మా, కన్పోలే కాత్తిడం.